0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: नमस्कार मित्रुलारा, మీరందరూ వినేది మీకు శక్తినిచ్చే ఉత్సాహాన్నిచ్చే కార్యక్రమం సౌందర్య లహరి. నేను మీ స్నేహితురాలు ఆర్జే వర్ష. ఈ మధ్యాహ్నం మీతో చక్కని చర్చలు, చిరునవ్వులు, చిట్కాలు పంచుకోబోతున్నాను.

చూడండి అమ్మాయిలు, మనం కాసేపు అయినా అద్దంలోకి చూసుకుంటూ ఇవాళ నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావో తెలుసా అని మనకే మనం చెప్పుకుంటే మన రోజు అంతా వెలుగులా మెరుస్తోంది.

ఈ మధ్య చాలా ఆడవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు చెబుతున్నారు, నేను చాలా బిజీ అమ్మ, ఫ్యామిలీ ఆఫీస్ చిల్డ్రన్, నాకు టైం లేదు అని. అయ్యో, మనం మన కోసం 10 నిమిషాలు కూడా కేటాయించకపోతే మన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మహిళ అంటే సూపర్ కంప్యూటర్ లాంటిది. మనలో మల్టీటాస్కింగ్, కేర్, స్ట్రెంగ్త్ అన్ని బిల్టిన్ ఫీచర్స్. కాబట్టి ఈరోజు మీరు మీకోసం ఏదైనా చిన్న పని చేయండి.

0: మన అందం కేవలం బయట ఉండదు, అది మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ధైర్యంలో ఉంటుంది. ఏదైనా కష్టం వస్తే మనం ఓ నాకైతే కుదరదు అనుకోకూడదు, అదిలా అనాలి, ఓ కుదురుతుంది చూద్దామిలా.
1: నిన్న రేపో మర్చిపో, ఇదే ఆఖరి రోజులు గడిపేద్దాం.

మరి నిజం చెప్పాలంటే మహిళలకు ఉన్న సూపర్ పవర్ ఏంటో తెలుసా? మూడ్ మార్చుకునే స్పీడ్. ఒక నిమిషం ముందు కోపం, మరుసటి నిమిషం నవ్వు, తరువాత డ్యాన్స్. ఇది ఇమోషనల్ బ్యాలెన్స్ కాదు, ఇమోషనల్ టాలెంట్ అంటాం.

మనకు ఒక పెద్ద సత్యం గుర్తించుకోవాలి. మన విలువ మన రూపంలో కాదు, మన దృక్పథంలో. మనతో మనం సంతోషంగా ఉంటే ప్రపంచం మనతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన మార్చండి, మనసు విప్పండి, నవ్వండి.

సౌందర్య లహరి అంటే కేవలం మేకప్ ఫ్యాషన్ అని కాదు, ఇది మన ఉత్సాహం, మన నవ్వు, మన ధైర్యానికి మరో పేరు. మరి నేడు మీరు అద్దంలో చూసుకుని నేనే నా ఫేవరెట్ వర్షన్ అని గట్టిగా చెప్పుకోండి. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు? వర్ యు డూయింగ్ ఈ సాయంత్రపు వేళ మీరేం చేస్తున్నారు? మమ్మల్ని తప్పకుండా మెసేజ్ చేయండి, ఇంకా చెప్పండి. ఇవాళ కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను. మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు సచ్ ఎ షార్ట్ టైం మిమ్మల్ని రంజింపచేయడానికి కానీ మీకోసం ద బెస్ట్ తీసుకుని వచ్చాను.

అవునండి, సంగీత రసికులారా, సంతృపు వేలని అనుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరితో పాటు ఉన్నారు, ఒక చిల్లింగ్ టైమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు కొంచెం మ్యూజిక్ జామింగ్ చేస్తున్నారు, వేరే వైపు పక్కన విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరేమైనా చేస్తున్నారా? ఇట్ ఈస్ టీచింగ్ స్టే కనెక్టెడ్ ఆన్ ద రే ఆఫ్ రేడియో మొరీషియస్.

మంతా ఎలా జరుగుతుంది, మీ పనిలో ఏం జరుగుతుంది డిస్కస్ చేసుకోవాలి మీ కుటుంబ సభ్యులందరితో పాటు. ఎందుకంటే ఐడియాస్ దొరుకుతుంది, ఏం చేయాలి, ఏం బాగుంది, ఏం బాగుండదు. మీ మానసిక ఆరోగ్యం కోసం కమ్యూనికేషన్ అత్యంత అవసరం.

అవునండి, సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ స్పెషల్ డేని జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవం శుభాకాంక్షలు. ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

అవునండి శ్రోతలు, దౌర్భాగ్యంగా మిమ్మల్ని వడిలేయాలి. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం, శుభరాత్రి.